అసహాయ శూర నా అక్షీణ బలనో హరనొడనె హోరాడి పాశుపతవం పడెదవనో ఆగ్రహదొడెదురాగో అరిగళం నిగ్రహిసో వ్యాధి